0: ఇప్పుడు మరగలేప్పుడు ఒక కొరలేదు ఇలా కరమైన దానికి ఒక కావాలనే ఉంది.
1: ఇంకా